0: ولا كل من شرب المذام نذيم.
1: Not all high.

0: శుభోదయం సుప్రభాతం.
1: రేడియో 2000 98.5 ఎఫ్ఎం తరంగాలపై సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమానికి
0: స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం.
1: నా పేరు లక్ష్మీ దంతుర్తి. మరి నాతో పాటు ఈ రోజు ఈ కార్యక్రమం సహ సమర్పణ
0: రవికుమార్ దంతుర్తి.
1: ఈ రోజు వివరాలు: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయన పుణ్యకాలం, భాద్రపద మాసం, కృష్ణపక్షం, సప్తమీ తిథి, స్థిరవాసరం అనగా శనివారం, మృగశిర నక్షత్రం, తదనంతరం ఆరుద్ర నక్షత్రం, అక్టోబర్ 3, 3, 2026.
0: తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరంబుని, తలచిన నా విఘ్నములను తొలగట కొరకన్ అని ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనగా నాటికి నేటికి ఈనాటికి ప్రతి పనికి ముందు వినాయకుడిని నమస్కరించి పూజించడం ఆనవాయితీ. ఈరోజు ఈ తెలుగువాణి కార్యక్రమం కార్యసిద్ధి కోసం ఆ నరకుంజుడు మహాగణపతిని మనసారా నమస్కరిస్తున్నాం.
1: ఈరోజు మన కార్యక్రమ శీర్షిక పువ్వులు, అందం, ఆనందం, ఆరోగ్యం. శతాబ్దాలుగా కవులు, పండితులకు పువ్వులు ఒక గొప్ప ప్రేరణగా నిలిచాయి. ప్రకృతిలోని అత్యంత అందమైన సృష్టి అయిన పువ్వులు ప్రకృతిని, మానవ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అద్భుతమైన సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఈనాటి భక్తిరంజనిలో సూర్యనారాయణుడు ప్రాతకాలం నుండి సంధ్యాకాలం దాకా కనిపించే రంగులని పూల రంగులతో పోలుస్తూ చెప్పే పాట విందాం. ఇది మనందరం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నదేనండి ఆకాశవాణిలో. సూర్యుడిని వివిధ సమయాలలో మధ్యలో ఉన్న ఛాయ, చుట్టూ ఉన్న ఛాయ ఏ రంగులో చూడగలమో అది అచ్చ తెలుగు భాషలో అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి రాసిన పాట. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంపు పూఛాయ అంటూ పొద్దు పొడుస్తున్న సూర్యబింబాన్ని, అలాగే మధ్యాహ్న భానుడు మల్లెపూ ఛాయ, మల్లె పువ్వు మీద మైనంపు పొడి ఛాయ అని, అస్తమాన భానుడు వంగపూ ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ అని అద్భుతంగా వర్ణిస్తూ పాడిన ఈ పాట మన కళ్ల ముందు కనిపించే వెలుగులో దైవ సాక్షాత్కారం చేయిస్తుంది. ఇప్పుడు ఈ గీతం విన్నానండి.

0: రేడియో 2000 98.5 ఎఫ్ఎం తరంగాలపై సిటీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు.
1: దిస్ ఇస్ తెలుగువాణి ఆన్ 98.5 ఎఫ్ఎం రేడియో 2000.
0: ఇందాక మనం విన్న పాట చాలా బాగుంది కదండి. మనందరం చిన్నప్పటి నుంచి ఆకాశవాణిలో పొద్దున పూట వినే పాటల్లో ఈ పాట ఖచ్చితంగా వింటుండేవాళ్ళం. అది ఆదివారం అయితే ఖచ్చితంగా వచ్చేది ఈ పాట. ఇంత అద్భుతమైన పాట ఎవరు రాశారో, సంగీతం ఎవరిదో కూడా తెలియలేదండి. ఎప్పటి నుంచో ఉంది కానీ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. నాకైతే తెలియలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ దయచేసి తెలియచేయండి. వాళ్ళు అంటే రాసిన వాళ్ళు ఎంత పరీక్షగా చూసి రాశారో కదా. ఈ పాట వింటూ సూర్యుడిని చూడండి ఎంత, అంటే అఫ్ కోర్స్ కళ్ళు పెట్టేసి చూసి కళ్ళు పో ఇచ్చేసుకోవడం కాదు, కానీ ఒక ఏదైనా జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేస్తే నిజంగా ఈ పాట గురించి నాకు తెలిసాక, అంటే నాకు అరౌండ్ 10th class ఆ వయసులో ఈ పాట అర్థం తెలిసింది నాకు. ఎందుకో తెలియలేదు, కానీ అప్పటి నుంచి చూడటం మొదలట ఎప్పుడు చూసినా ఈ రెండు నిజమే కదా. అంటే అప్పుడాకా సూర్యుడు ఒక రంగే అనుకునేదాన్ని, ఇది తెలిసాక నిజమే కదా, మధ్యలో ఒక రంగు చుట్టూతా ఒక రంగు కదా అని చూడడం అలవాటైంది నాకు. అప్పుడు ఎప్పుడు అనుకుంటుంటా అసలు నిజంగా వీళ్ళు అలా ఎంత కరెక్ట్ గా ఒక ఆ పువ్వు పేరు ఆ పైన ఉన్నది తను ఎంత బాగా రాశారు అనిపించింది. నాకైతే చాలా నచ్చుతుంది ఈ పాట, మీకందరు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. అదండి వాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు మన శ్రోతలందరూ ఆతృత ఎదురు చూసే ఈ వారం ప్రశ్న గురించి. అందులో మా ప్రశ్న, ఈనాటి ప్రశ్న, మన భారతదేశీయ దేశ జాతీయ పుష్పం ఏంటి? మన భారతదేశ జాతీయ పుష్పం ఏమిటి? దాంతోపాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర రాష్ట్ర పుష్పం, తెలంగాణ రాష్ట్ర పుష్పం, ఈ రెండు కూడా దయచేసి తెలియదు. అంటే మీరు మూడింటికి సమాధానం ఇవ్వాలండి. మరి చూడండి కొంచెం అవన్నీ మీ సమాధానాలన్నీ కొంచెం తీసుకుని టైం తీసుకుని www.sydneytelugu.org ద్వారా తెలియపరచగలరు. కారణాంతరాల వల్ల ఈ నాటి కార్యక్రమం ప్రీ రికార్డెడ్, అందువల్ల మీ సమాధానాలు విజేత వివరాలు వచ్చేవారం ప్రకటించబడతాయి. ఈ రోజు వార్తల్లో వార్తల సెగ్మెంట్ కూడా లేదని ముందుగా తెలియజేస్తున్నాం.

ఈ రోజు మన కార్యక్రమ శీర్షిక పువ్వులు, అందం, ఆనందం, ఆరోగ్యం. ఈ దేశం, మన దేశం, మన ఈ కర్మభూమిలో చలికాలం ముగిసి స్ప్రింగ్, అదేనండి వసంతకాలం మొదలైంది. ఇంకో 2 నెలల్లో వేసవికాలం కూడా మొదలవుతుంది. కానీ మనకు అప్పుడే వేసవికాలం వచ్చినట్టుంది కదండి ఈ ఏడాది. ఇవాళ రాత్రి నుండి మనం టైం కూడా మారుస్తాం. ఇదే భూమికి అవతల వైపు ఉన్న మన జన్మభూమిలో వేసవికాలం, వర్ష ఋతువు అయ్యి శరదృతువు మొదలవుతోంది. ఎంత వ్యతిరేకత కదా. మన ఈ వసంత ఋతువు ప్రకృతిలో సరికొత్త మార్పులను తీసుకువచ్చే ఋతువుల రాణి. శీతాకాలపు చలి తర్వాత వాతావరణంలోకి ఆహ్లాదకరమైన వెచ్చదనాన్ని తీసుకువస్తుంది. చలికాలం ఆకులు రాల్చే కాలం ముగిసి ఎండలు ప్రారంభమయ్యే ఈ సంధికాలంలో చెట్లు చిగుర్చి రంగురంగుల పువ్వులు వికసిస్తాయి. ఈ కాలంలోని పువ్వులు మనకు అందం, ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత అందమైన కానుకలు పువ్వులు. అవి కేవలం చూడడానికి అందంగా ఉండడమే కాకుండా మానవ జీవితంలో మరియు ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర వహిస్తాయి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక అందమైన పువ్వును చూడగానే మన ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. పూల సువాసన మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు 98.5 FM 2000 తరంగాలపై. ఇందాక మీరు విన్న పాట స్వర్గీయ శ్రీ పిబి శ్రీనివాస్ గారు పాడిన విజయవాడ ఆకాశవాణిలో ప్రసారం అయిన లలిత గీతం అండి. ఎంత బాగుంది కదా. పువ్వులా బతకమని చెప్తున్నారు, ఆనందాన్ని ఇస్తూ రెండు రోజులైనా సంతోషంగా ఉండమని చెప్తూ పువ్వుల ద్వారా మనకు కూడా విలువైన సందేశాన్ని ఇచ్చారు రచయిత దేవులపల్లి గారు అనుకుంటా. ఎనీవే ఇప్పుడు మన కార్యక్రమాల్లోకి వెళ్దాం. పూలు అనగానే ఎక్కువగా గులాబీ, మందార, మల్లెపూలే గుర్తొస్తాయి కదా, ఎందుకంటే అవి మన ఇళ్లలో ఎక్కువగా అవే పెంచుకుంటాం కాబట్టి. కానీ ప్రపంచంలో కొన్ని వేల రకాల పువ్వులు ఉన్నాయి. అందులో ఒక్కోటి ఒక్కొక్క రకమైన రంగు, రూపం, వాసన, కొన్నిటికి రుచి కూడా ఉన్నాయి కదా, కలిగి ఉంటాయి. కొన్నిటికి ఆకర్షించే రంగు ఉన్నా సువాసన కానీ అందం కానీ ఉండదు. మన రోడ్డు మీద పెడుతుంటే దారికి ఇటువైపులా రెండు వైపులా చూడండి, పూలు పూస్తూ ఉంటాయి. పిచ్చి పూలు పసుపచ్చ రంగులోను, కొన్ని కొన్ని చోట ఎరుపు ముదురు రంగులోనూ ఉంటాయి. కారులో వెళ్తుంటే చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్తే పెద్ద గొప్పగా ఉండవు, కానీ దూరం నుంచి ఆ రంగు అది ఎంత బాగా మనల్ని ఆకర్షిస్తుందో, ఫోటో తీసుకునేలాగా అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే పెద్ద అందము ఉండదు, వాసన ఉండదు. అలాంటివి కొన్నిటికి అందం ఉంటుంది కానీ సువాసన ఉండదు. మందారాల్లాగా రేఖ మందారం, ముద్ద మందారం, మందారంలో కూడా రెండు మూడు రంగులు వస్తాయి కదా. ఇందాక మన సూర్యుడికి చెప్పినట్టుగా మధ్యలో ఒక రంగు, రేఖకో రంగు, పైన రంగు, అలాగా రంగు రంగుల్లో రేఖ మందారం, ముద్ద మందారాలు ఎంత బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. కానీ వాటికి వాసన ఉండదు. కొన్నిటికి అందం, రంగు, వాసన అన్నీ ఉంటాయి. మన గులాబీ, మల్లెలు, విశాఖ సంపంగా వీటికి లాగా వాటికి అందం ఉంటుంది, చక్కగా మంచి రంగులుంటాయి, ఎంత మంచి వాసన ఉంటుంది. ఏ అందం అసలు ఇంకా ఎంత బాగుంటాయి కదా, ఒకదాని మించి ఒకదానికి పోటీ పడుతూ అందంగా ఉంటాయి. అంచేత అవన్నీ ఇప్పుడు ఇంకా నాలుగో రకం ఎడిబుల్ ఫ్లవర్స్ ఇక్కడ వచ్చాయి. నాకు నేనేమో మరి ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ మాత్రం వింటున్నాను. అఫ్కోర్స్ మన రెస్టారెంట్లో కన్నా ఈ బేకరీస్ స్వీట్స్కి మీద పెట్టడానికి వాటికి మంచిగా పర్పుల్ కలర్వి, అదేంటి ఎల్లో కలర్వి పువ్వులు పెడుతున్నారు. ఎడిబుల్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి చాలా బాగుంటున్నాయి. తింటే పెద్ద టేస్ట్ ఏం లేదు కానీ మరి ఎందుకు పెడుతున్నారు నాకు తెలియదు, కానీ ఒక అందానికి ఇస్తున్నారు. చాలా బాగుంటున్నాయి ఎడిబుల్ ఫ్లవర్స్ అని. సో నాలుగో రకం కూడా వచ్చిందనమాట. అలాగా ఇప్పుడు దీనికి కారణం ఏమిటి అంటే, అఫ్కోర్స్ రుచికి నేను చెప్పలేరు కానీ ఈ పువ్వులకి, ఈ పువ్వులు సీతాకోచిలుకలను, తేనెటీగలను, ఇలా రకరకాల కీటకాలను ఆకర్షించడానికే రంగులు, వాసనలు కలిగి ఉంటాయి. రుచి ఎందుకంటే మళ్ళాంటి వాడు తినడానికి అనుకుంటా. పువ్వుల్లో ఉండే యాంటోసయానిన్స్, కెరోటినాయిడ్స్ వంటి పిగ్మెంట్స్ వల్లే అవి రకరకాల రంగుల్లో ఉంటాయి. అలాగే వాటిలో ఉండే వోల్టైల్ ఆయిల్స్ తొందరగా పాడవకుండా, పురుగులు పట్టకుండా ఉండేందుకు సాయం చేస్తాయి. మరో విషయం ఏంటంటే ఉదయం పూచే పూలు ఎక్కువ రంగు, తక్కువ వాసనతో ఉంటాయి. ఇవి ఎక్కువ వాసన కలిగి ఉన్నా దాన్ని ఎండవేడి తగ్గించేస్తుంది. సాయంత్రం రాత్రి వికసించే పువ్వులేమో ఎక్కువ సువాసనను విడుదల చేస్తాయి. చీకట్లో కీటకాలు, పువ్వులు, పువ్వుల్ని గుర్తించలేవు కదా, రంగుల్ని గుర్తించలేవు కదా, అందుకోసం వాసనతో ఆకర్షిస్తాయి అన్నమాట. ఈ చూడండి ఇప్పుడు మనకి అదే అన్నాను, మల్లెపూలు అవన్నీ కూడా సాయంత్రం వస్తాయి. పొద్దున వచ్చేటప్పటికి మనకి అదే తోటలో తిరుగుతున్నా మనకు పెద్ద వాసన ఉండదు, కానీ నాలుగు అయ్యిన దగ్గర నుంచి ఇంకా ముక్కు పుటాల్లో గదిలో ఎక్కడ ఉన్నా గార్డెన్ నుంచి వచ్చేస్తుంటుంది మనకి వాసన. అవి ఎంత బాగా వస్తుంది కదా వాసన, అంటే ఆ టైం ఎలా తెలుస్తుందో వాటికి అన్నట్టుగా. మా ఇంట్లో చిన్నప్పుడంతా మాకు ఆకుపచ్చ సంపంగి ఉండేది. ఎంత అంటే నాలుగు అయ్యేటప్పటికి మొదలయ్యేదండి వాసన, మాది గోడ మీద ఉండేది. మాకన్నా అండ్ వచ్చిన వాళ్ళు, పెడుతున్న వాళ్ళల్లా అలాగ వెతికేసి పువ్వుల్ని వెతికేసి కోసేవారండి. అది ఒక్కొక్కసారి ఏంటి, అది ఆకు రంగులోనే ఉంటుంది, కనిపించదు కూడా. పువ్వు కూడా ఆకులోనే ఉంటుంది, ఆకు కూడా కొంచెం మెలికి తిరిగి ఉంటుంది, దాంతో కనిపించదు పువ్వు. పొద్దున్నకి అంటే ఒక మ్యాక్సిమం 7, 8, 9 లోపు వస్తుంది వాసన, తర్వాత మళ్ళీ రాదనమాట. పొద్దున్న లేచేటప్పటికి ఇంకా అది ఒక రకమైన స్వీట్, టూ స్వీట్ అనమాట. రాత్రి ఒక వాసన, పొద్దున్న వచ్చేటప్పటికి ఇంకొక. ఇంకా దాంతో మేము ఎప్పుడు వెతుకుతున్నాం, అయ్యో రాత్రి వెతికాం కలవ కనిపించలేదే అని వెతికేవాళ్ళం. అది పొద్దున్నేటప్పటికి కొంచెం పసుపు రంగు వచ్చేసేది అనమాట, బాగా విచ్చుకుపోయి ఇంకా కోసే ఇంకానే రేఖ రాలిపోయేది, అలా ఉండేది అనమాట. అవంటే రాత్రికే పొద్దున ఎండ తగలడం ఆలేస్తే ఇంకా అంతే, ఇంకా 9 పదరాత పెద్దగా వచ్చేది కాదు, వచ్చే ఇంట్లోకి తెచ్చినా పెద్ద వాసన ఉండేది కాదనమాట. అలాగా సంపెగలు పర్ఫెక్ట్ వాళ్ళందరూ అంతే, అవి ఎలా ఉండాలో చూడండి. వాటికి టైం కూడా అలా తెలిసిపోతుంది, 4 ఎండ ఉంటుంది కానీ వచ్చేస్తుంది వాసన. ఎంత బాగుండేదో మా దగ్గర ఆ సంపంగి. విశాఖ సంపంగి మళ్ళీ పొద్దునే పూస్తుంది, అది ఎక్కువ రాత్రులు పూయదు. అదే అండి దేవుడి సృష్టి అండి నిజంగానే అదంతాను. ఈ పువ్వులు మళ్ళీ అదే అండి ఆ రంగుల్ని, ఆ వాసనలు అవంతా మన ఒత్తిడిని తగ్గిస్తాయి. అవి ఆనందించడం అంటే
ఆనందించే ఇదే ఉండాలే, కానీ మనకి ఎందులో నుంచైనా మన ఆనందాన్ని స్వీకరించవచ్చు, అందాన్ని తీసుకోవచ్చు అన్నట్టుగా పువ్వుల్ని ఇచ్చాయి అనమాట. మెయిన్గా రంగు వాసన అందం అన్నీ ఉన్నా లేకపోయినా పువ్వులు పూలే కదా. రోడ్డు పక్కన పూసిన చిన్న పసుపు పచ్చిపోయినా మనం చూడగానే అబ్బా భలే ఉంది అని ముచ్చట పడతాం, ముట్టుకుంటాం, కుదిరితే ఎక్కువస్తాం, ఫోటో తీసుకుంటాం, పక్కన కావాల్సిన మనిషి ఉంటే చేతిలోనో తలలో కూడా పెడతాం. ఇదండి ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని రకాల పూలు తలుచుకుందావా. సుత్తి వీరభద్రరావు లెవెల్లో కాకపోయినా నా లెవెల్లో నేను వరుసగా నాకు తెలిసిన పేర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను, సరదాగా ఎంజాయ్ చేయండి. గులాబీ, మల్లె, చామంతి, బంతి, సన్నజాజి, విరజాజి, కనకాంబరం, మందారం, గన్నేరు, గరుడవర్ధనం, నందివర్ధనం, నిత్యమల్లె, ఆకుపచ్చ సంపంగి, పచ్చ సంపంగి, డిసెంబరాలు, ముళ్ళగోరింట, తామర, కల్లువ, కందంబం, పొద్దుతిరుగుడు పువ్వు, పారిజాతం, లిల్లీ, బిళ్ళగన్నేరు, రాత్రిరాణి, రాధామనోహరం, కాగితం పువ్వు, రేల, తంగేడు, చంద్రకాంత, రత్నగంధి, దేవగన్నేరు, తురాయి, అత్తిపత్తి, ఎర్రజిల్లేడు, కలబంద పువ్వు, అగ్నిశిఖ, గెడద, పొగడ, అడ్డసరం, కాంచనం, నీలోత్పలం, కరోనేషన్, తులిప్, ఆర్కిడ్, డైసీ, డెఫోడిల్, డాలియా, పెట్యూనియా, ఆస్టర్, జినియా, గ్లాడియల్స్, చైనీస్ లాంటర్, నూరువరహాలు, శంకు పువ్వు, కాశీరత్నం, పట్టుకుచ్చి పూలు, మొగలి, సీతమ్మవారి జడ, మెట్ట తామర, చిలకముక్కు పూలు, నాచుపూలు, గుల్మొహర్, ఉమ్మెత్త, నాగచంప, బ్రహ్మకమలం, మిరప్పండు పూలు, పచ్చగన్నేరు, మాలతి, వావిలి, పొన్నపూలు, కొండగోగు పూలు, పూల వెన్ను. ఇవన్నీ నాకు తెలిసినవి కొన్ని, సేకరించిన కొన్ని. మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను.

0: Apex Dental Centre provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
1: Wins Taxation Services. అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133622797పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామటా. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM 98.5.
2: Radio 2 Triple O 98.5 FM తరంగాలపై సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగు వాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. పువ్వులు ప్రకృతి యొక్క అందమైన సృష్టి, అందుకే అవి పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అంతేకాదు, పువ్వులు ఉండే చోటు సానుకూల శక్తులకు కేంద్రంగా ఉంటుంది. వివిధ రకాల పువ్వులు, వివిధ రంగుల పువ్వులు, సువాసనలు విరజిమ్మే పువ్వులు అనేకం మనం పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. పూజకు ఉపయోగించే ఒక్కో పువ్వుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. పూజలలో ఉపయోగించే బంతి పువ్వు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. బంతి పువ్వు విద్యను మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. సరస్వతీదేవి పూజల్లో బంతి పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక పువ్వులలో గులాబీ పువ్వులు శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. గులాబీ పువ్వులను లక్ష్మీదేవి పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తారు. పువ్వులలో పారిజాత పుష్పాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. విష్ణుమూర్తికి పారిజాత పూదండని సమర్పించడం వల్ల సంతాన సంబంధమైన సమస్యలు తీరుతాయని చెప్తారు. ఇలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం వల్ల, అది ప్రకృతి సృష్టి కావడం వల్ల పవిత్రమైనవిగా మనం భావించడం వల్ల వాటిని పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తాం. పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం ఒక్క సంపంగి పువ్వుని సమర్పిస్తే వస్తుంది అని నానుడి. ఆయుష్ కోసం దుర్వార పూలతో, సంతాన కోసం దత్తూర పూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలి పువ్వులు, ఆషాఢ మాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిస పువ్వులు, దుర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వీజ మాసంలో తీగమల్లెలు, మల్లె పువ్వులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిర మాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ పాల్గొన మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించడం వల్ల విశేష పుణ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. సాధారణంగా చెట్టు నుండి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాం. కానీ కొన్ని పుష్పాలను కొన్ని రోజుల పాటు నిలవ ఉంచిన తర్వాత కూడా పూజకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కలువ పూలను 5 రోజుల వరకు, కమలాలను 11 రోజుల వరకు నిలవ ఉంచినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని భవిష్య పురాణం పేర్కొంటోంది. బిల్వపత్రాలను, తులసి దళాలను, అవిస పూలను వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు ఛిద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని మేరుతంత్రం చెప్తోంది. ఇలాగే వచ్చే వారం నుండి మొదలవబోతున్న శరన్నవరాత్రులకి 9 రోజులలో 9 రకాల పువ్వులు ఉపయోగిస్తారు. వాటిని తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రి, తెల్లటి కమలం లేదా తెల్లటి పువ్వులు, శాంతి స్థిరత్వం లభిస్తాయి. రెండవ రోజు బ్రహ్మచారిణి, గులాబీలు, మల్లె భక్తి ఏకాగ్రత పెంచుతాయి. మూడవ రోజు చంద్రఘంట, బంతి పువ్వులు, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నాలుగవ రోజు కూష్మాండదేవి, ఎర్రమందార ఎర్రమందార ఆరోగ్యం దీర్ఘాయువు ప్రసాదిస్తుంది. ఐదవ రోజు స్కందమాత, కమల పువ్వు, ఇంటికి పిల్లలకు శ్రేయస్సు కలుగుతుంది. ఆరవ రోజు కాత్యాయిని, కదంబ పువ్వు, వివాహం కుటుంబ ఆనందం లభిస్తాయి. ఏడవ రోజు కాళరాత్రి, మల్లి నీలితామర మందార ప్రతికూల శక్తి భయం తొలగిపోతాయి. ఎనిమిదవ రోజు మహాగౌరి, తెల్లని మల్లె గులాబీ, అందం ఆనందం సంతృప్తి కలుగుతాయి. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి, నీలికమలం లేదా మల్లె విజయం జ్ఞానం ప్రసాదిస్తుంది. ఇప్పుడు అన్నమయ్య వారు రాసిన ఒక కీర్తన విందాం. ఇందులో స్వామివారిని మేలుకొలుపుతూ ఆయనకు రాత్రి పక్క మీద వేసిన పువ్వుల వివరాలు, దేంతో ఏది అన్నది ఎంతో అందంగా వివరించారు. చాలా బాగుంటుంది పాట, వినండి.

తెలుగువాణి శ్రోతలకు పునఃస్వాగతం. ఇప్పుడు పువ్వులనే దేవతగా పూజించే పండుగల గురించి తెలుసుకుందాం. పూజ అయినా పండగ అయినా పూలతో పూజించడం మనకు తెలిసిందే. అయితే పూలనే దైవ స్వరూపంగా కొలిచే పండగే బతుకమ్మ. పువ్వులు ప్రకృతి స్వరూపాలు. స్త్రీ శక్తికి సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండగలో రంగురంగుల పూలను తీరైన రీతిలో తీర్చిదిద్ది రూపొందించిన బతుకమ్మను గౌరీదేవి ప్రతిరూపంగా పూజిస్తారు తెలంగాణ ప్రాంతాల్లో. పూలే బతుకమ్మ తయారీలో కీలకం. గునుగు, బంతి, చామంతి, పట్టుకుచ్చు, తంగేడు, గడ్డి పువ్వు ఇలా ఈ కాలంలో దొరికే పూలన్నీ సేకరించి అందంగా పేర్చి పసుపు ముద్దతో గౌరమ్మను తయారు చేసి బతుకమ్మపై అలంకరించి ప్రతి ఇంటి నుండి పడతలు తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి ఉయ్యాలలు ఊగుతూ పాటలు పాడుతూ సరదాగా నృత్యం చేస్తూ చప్పట్లు కొడుతూ ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటారు. మహాలయ అమావాస్యతో మొదలై, అంటే రాబోయే 10వ తారీఖు అండి, మహాలయ అమావాస్యతో మొదలై దుర్గాష్టమి దాకా 9 రోజుల పాటు సాగే ఈ పండుగలో ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై రోజుకో పేరుతో 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. పువ్వులనే దేవతగా కొలిచే ఈ పండుగకి రంగురంగుల పూలు, రకరకాల పువ్వులు పోటాపోటీగా అమర్చే విధానం వేరే లెవెల్ అనుకోండి. పూల ప్రాశస్త్యం ఉన్న మరో పండుగ ఓణం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి ఇచ్చిన వరం మేరకి ఏడాదికోసారి బలిచక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ కేరళీయులు ఈ పండుగను జరుపుకుంటారని ప్రతీతి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 10 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లోనూ పూలదే హడావిడి. ఈ 10 రోజుల పాటు అక్కడి లోగిళ్లన్నీ రంగురంగుల పూల రంగవల్లికలతోనే దర్శనమిస్తాయి. ఇలా పూలతో ముగ్గులు వేయడమే కాదు, పూరేకల్ని ప్రకృతికి ప్రతిరూపంగా దేవతామూర్తులుగా తీర్చిదిద్ది భక్తితో కొలుచుకునే ఓణం వేడుకల్లో ఎక్కువగా రంగురంగుల బంతిపూలనే ఉపయోగిస్తారు. ఈ వేడుక కోసం ముందు నుంచే ప్రత్యేకంగా బంతిపూల తోటల్ని సాగు చేస్తారట కేరళీయులు. సార్హుల్, పూలు విరగబోస్తాయి. పంట చేతికొచ్చే కాలంలో మనం ఎలాగైతే సంక్రాంతి పండుగ జరుపుకుంటామో పువ్వులు విరగబూసే కాలాన్ని జార్ఖండ్లోని ఒరావన్, ముండా, హో వంటి తెగలు పండుగలా చేసుకుంటాయి. దీనినే సార్హుల్ పండుగగా పిలుస్తారు. వసంత ఋతువులో అక్కడి సాల్ చెట్ల పూలు విరగబోస్తాయి. మన వసంత ఋతువు మొదటి రోజు సంవత్సరాది ఉగాదిగా జరుపుకున్నట్టే అక్కడి వారు కూడా ఈ పండుగతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారట. ఈ చెట్టునే గ్రామదేవతగా పూజించడం, ఈ పూలని తమ సౌభాగ్యానికి సంతానానికి ప్రతీకగా భావించడం అక్కడి స్త్రీల ఆచారం. సార్హుల్ మాదిరిగానే పూలు విరగబోయడాన్ని పండగలా జరుపుకునే ఆచారం సంతాలి తెగలోనూ కనిపిస్తుంది. జార్ఖండ్తో పాటు అసోం, త్రిపుర, బీహార్, పశ్చిమ బంగా, ఒడిస్సాల్లో ఎక్కువగా కనిపించే ఈ తెగవారు పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండగను బాహా పండగగా పిలుస్తారు. సంతాలి భాషలో బాహా అంటే పువ్వు అనే అర్థం. ఫాల్గుణ మాసంలో ఇక్కడి మోహుల్, పలాస్, సిముల్ మొదలైన చెట్టపూలు విరగపూస్తాయిట. ఈ చెట్లపూలు సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఎంతో ఆహ్లాదంగా మారుస్తాయని అక్కడి వారు చెబుతారు. ఇలాంటి సుగంధ పరిమళాన్ని అందించే చెట్ల

వాటిని దైవస్వరూపాలుగా భావించి సిగలో అలంకరించుకోవడం, సంప్రదాయ దుస్తులు ధరించి మేళతాళాలతో నృత్యాలు చేయడం ఇక్కడ కనిపిస్తుంది. ఇలా పూలను, వీటిని అందించే ప్రకృతిని దైవస్వరూపంగా భావించి కొలిచే ఈ పండుగలు స్త్రీ శక్తికి, సాధికారతకు నిదర్శనంగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాట విందాం.

రేడియో 2000 98.5 ఎఫ్ఎం తరంగాలపై మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు. ఇప్పుడు పువ్వులు, అవి అందించే ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. మనం పువ్వులను ఏదైనా ఒక శుభ సందర్భం లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం కోసం ఎంపిక చేసుకుంటాం. వివాహాది శుభకార్యాలైనా సందర్భం ఏదైనా సరే పూలకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మన పరిసరాలను, పర్యావరణాన్ని సానుకూల శక్తితో నింపడం పువ్వులతోనే సాధ్యమవుతుంది. అందుకే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా వారు త్వరగా కోలుకోవాలని పువ్వుల బొకేలిస్తూ ఉంటారు. మనసుకు ఆహ్లాదం కలగడానికి ఇంట్లో పూలతో అలంకరణ చేస్తూ ఉంటారు. మనుషుల యొక్క భావోద్వేగ స్థితిని కూడా పూలు స్పష్టం చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూలు రక్తపోటు, హృదయ స్పందన రేటుని తగ్గిస్తాయి. దీనివల్ల నొప్పి, అలసట తగ్గుతుంది. కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయం ఏంటంటే ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారికి పూల వాసనలు చూపించడం వల్ల వారు త్వరగా కోలుకున్నారని తేలింది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న మనం కూడా పూల వాసన చూస్తూ ఉన్నాం. వేసవికాలంలో సందడి చేసే మల్లెలు వెన్నెలలా స్వచ్ఛంగా ఉండి ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు, మానసిక ఆనందాన్ని కూడా ఇస్తాయి. అయితే మల్లెపూలలో ఔషధాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మల్లెల పరిమళం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తే కళ్ళ మంటలు, తలనొప్పి వంటి అనేక వ్యాధులకు ఉపశమనం ఇస్తాయని అంటున్నారు. డిప్రెషన్, అతి కోపం వీటన్నిటికీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది. కదంబ చెట్టు. కదంబ చెట్టు పవిత్రత, వైద్యం, ఆధ్యాత్మికం, అందం అన్నీ కలిగిన ఒక అద్భుతమైన చెట్టు. ఈ చెట్టు పువ్వులు లలిత అమ్మవారికి చాలా ఇష్టం. కదంబ చెట్టు మన సంస్కృతి, పురాణాలు, వైద్య శాస్త్రంలో ప్రత్యేక స్థానాలను కలిగి ఉంది. ఈ చెట్టు పువ్వులు పసుపు రంగుతో, సువాసనతో ఆకట్టుకుంటాయి. ఈ చెట్టు పసుపు రంగు పువ్వులను పూజలకు, సువాసనల తయారీకి, పూజ సామాగ్రిలో వాడుతుంటారు. ఆయుర్వేదంలో కూడా ఒక మంచి ఔషధంగా వాడతారు. దీని బెరడు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. షుగర్ కంట్రోల్, గాయాలు త్వరగా మాన్పడం, బ్యాక్టీరియా నిరోధకం, కీళ్ల నొప్పులు, వాపులు నివారించడంలోనూ, పేగుల్లోని పురుగులను నాశనం చేయడానికి ఈ వృక్షం యొక్క భాగాలను వాడతారు. బంతి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ సంరక్షణ, పైల్స్ సమస్యకు నివారణ, జీర్ణక్రియ మెరుగుదల, కీటకాల నివారణకు ఉపయోగిస్తారు. ఈ బంతి పువ్వుల నుంచి తీసిన రంగుల్ని వంటకాలలో వాడతారు. ఇవి చాలా ఆర్గానిక్ కలర్స్కి ప్రత్యేకత. బంతి పువ్వుల నుంచి తీసిన నూనెని కూడా సుగంధ ద్రవ్యాల్లో వాడతారు. చేమంతి పువ్వులు మానసిక ప్రశాంతతకు, చర్మ రక్షణకు మరియు అంతర్గత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు, కంటి ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, గాలి శుద్ధీకరణ తయారు చేసే మందుల్లో వీటిని ఉపయోగిస్తారు. గులాబీ పువ్వులు కేవలం అందానికే కాదు, ఆరోగ్యం, సౌందర్యం మరియు వంటకాల తయారీలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. పర్ఫ్యూమ్స్, సెంట్లు మరియు రోజ్ వాటర్ తయారీలో గులాబీలు వంటి సువాసన పువ్వులను ఉపయోగిస్తారు. శంకు పుష్పం టీ ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. గుమ్మడి పువ్వుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. లావెండర్ వంటి కొన్ని రకాల ఎడిబుల్ ఫ్లవర్స్, అంటే తినదగిన పువ్వులు, వంటకాలకు రుచిని, సువాసనను ఇస్తాయి. నిజానికి నేచురల్గా పూలు పెట్టుకోవడం అనేది మన మానసిక ఆనందాన్ని పెంచుతుంది, మానసికంగా హెల్దీగా ఉండేలా చేస్తుంది. దీంతో స్ట్రెస్, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. పూల నుంచి వచ్చే వాసనలు మన నాడీ వ్యవస్థని యాక్టివ్గా చేసి మన శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. పూలు గాలిని తేమగా మారుస్తాయి. దీనివల్ల పొడి దగ్గు, పొడి చర్మం, డ్రై థ్రోట్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ సమస్యలతో బాధపడేవారు పూలను దగ్గరగా ఉంచుకోవడం మంచిది. అదేవిధంగా పూలు పెట్టుకోవడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది, ఆనందంగా కూడా ఉంటారు. పూలను పెట్టుకోవడం వల్ల మన చుట్టూ ఉండే వాతావరణం ప్లెజెంట్గా మారుతుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది. దీంతో మన పనితీరు కూడా బాగుంటుంది. అంచేత మన చుట్టూతా పువ్వులు ఉంచుకుందాం. ఇప్పుడు ఇంకో పాట విద్దాం.

0: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM.
1: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku Australian Taxation and Accounting Rangamulo, Apar Anubhavagnulu, Ainatuvanti, Sri Raja Yelamanchi Garini, 0433-428-744, Leda Raja at taxstar.com.au, Dwara Sampradinchagalaru. VRI office address, Suit 208-34 Dumway, Oran Park. TaxStar Pty Limited is proud sponsor of Telugu Vani Radio Mariyu Sydney Telugu Association.
2: 98.5 FM 2000 తరంగాలపై మీరు వింటున్నారు తెలుగు వాణి రేడియో. మరలా మన కార్యక్రమాలకు వస్తే ఇప్పుడు తినే పువ్వుల గురించి తెలుసుకుందాం. అదేంటి, పళ్ళు కాయలు తింటాం కానీ పువ్వులు తినడం ఏంటి అనుకుంటున్నారా? మనందరం పువ్వుల్ని తింటాం, అయితే వాటి ఫ్లేవర్లను ఉపయోగించుకుంటూ వివిధ ఫుడ్ ఐటమ్స్లో తింటాం. ఇలా తినడానికి వీలైన 7 రకాల పువ్వుల గురించి తెలుసుకుందాం. తినే పువ్వులను వివిధ సంస్కృతుల్లోని వంటకాల్లో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ పువ్వులు ఫుడ్ ఐటమ్స్ను అందంగా ఆకర్షణీయంగా మారుస్తాయి, ప్రత్యేకమైన రుచిని కూడా అందిస్తాయి, సాధారణ వంటకాలకు కూడా అద్భుత రుచిని అందిస్తాయి. తీపి వస్తువులని అలంకరించడానికి, మెయిన్గా ఇవి తీపి వస్తువులను అలంకరించడానికి ఇవి ఎంతో, అంటే స్వీట్స్ డెజర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలాంటివే లావెండర్, నాస్టూటియం, వైలెట్ వంటి పువ్వులు. సుగంధ ద్రవ్యాలు కాకుండా ఈ పువ్వుల్లో చాలా పోషకాలు, విటమిన్లు కూడా ఉంటాయి. లావెండర్ పూలు తీయగా ఉంటాయి. ఈ పూల వాసన వంటకాలకు కొత్త టేస్ట్నిస్తాయి. టీ, సలాడ్ తయారీకి ఈ పూలు చాలా బాగుంటాయి. దీని హెర్బేషియస్ రుచి డెజర్ట్లను మరింత టేస్టీగా మారుస్తుంది. ముఖ్యంగా కేకులు, కుకీలు, ఐస్ క్రీముల్లో ఈ పూలు ఉపయోగిస్తే వాటి రుచే వేరుగా ఉంటుంది. లావెండర్ రుచికరమైన వంటకాల తయారీకి కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కూరలు, కాల్చిన కూరగాయలతో చేసే వంటకాలకు ఈ పూల పరిమళం జోడిస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. లావెండర్ పూలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటితో చేసిన వంటకాలు తిన్నప్పుడు శరీరానికి హాయిగా ఉంటుంది. లావెండర్కు స్ట్రాంగ్ రుచి ఉంటుంది. అందువల్ల ఏ ఫుడ్ ఐటెంలో అయినా కొంచెమే ఉపయోగించడం మంచిది. నాస్టూటియం పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఇవి మిరియాలు, ఆవాలు లాంటి రుచిని కలిగి ఉంటాయి. వీటి ఆకుల నుండి పువ్వుల వరకు మొత్తం మొక్క తినచ్చు. ఇవి సలాడ్లు, శాండ్విచ్లు, సూపుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నాస్టూటియంకు ఉండే ప్రత్యేక రుచి ఫుడ్ ఐటమ్స్కి కొత్త రుచిని అందిస్తుంది. చీజ్లు, మీట్ ఫుడ్ తయారీలో నాస్టూటియం బాగా కలుస్తుంది. నాస్టూటియంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పూలు సహజ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి రుచికరమైనవే కాకుండా పోషకాలను కూడా అందిస్తాయి. గులాబీలు అందంగా ఉండడమే కాకుండా వంటల్లోనూ మంచి రుచిని అందిస్తాయి. గులాబీ పూల రేకులు తీపి, కారం 2 రకాల రుచిని కలిగి ఉంటాయి. సిరప్లు, జామ్లు, డెజర్ట్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. గులాబీ పూల రేకులను నానబెట్టడం ద్వారా తయారు చేసిన గులాబీ నీరు మిడిల్ ఈస్టర్న్ భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూల రేకులను సలాడ్లకు కొత్త రుచిని అందిస్తాయి. తేనె లేదా వెనిగర్తో కలిపి వాడితే మరింత టేస్ట్నిస్తాయి. గులాబీ పూలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి వంట, ఔషధ ప్రయోజనాలను అందిస్తాయి.
3: ఒకతో

కెమోమిల్. ఇది డైసీ లాంటి పువ్వు. వీటిని చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర విశ్రాంతి కోసం ఈ పూలను తరచుగా టీ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి యాపిల్ రుచిని కలిగి ఉంటాయి. కెమోమిలేను సిరప్లు, డెజర్ట్లు, సలాడ్లో ఎక్కువగా ఉపయోగించవచ్చు. నానబెట్టి తిన్నప్పుడు ఇది జీర్ణక్రియకు, నరాలకు బలమిచ్చే ఫుడ్గా మారుతుంది. ఈ సున్నితమైన పువ్వు ఇన్ఫ్యూజ్డ్ నూనెలు, తేనె తయారీకి కూడా ప్రసిద్ధి చెందింది. బోరెష్. బోరెష్ పువ్వులు వాటి ఆకర్షణీయమైన నీలిరంగుతో ఉంటాయి. దోసకాయ రుచిని కలిగి ఉంటాయి. ఇవి తరచుగా సలాడ్లు, సూప్లు, పానీయాలు, ముఖ్యంగా నిమ్మరసం వంటి వేసవి పానీయాల తయారీలో ఉపయోగించవచ్చు. ఈ పువ్వులను హెర్బల్ టీలలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. రిఫ్రెష్ పానీయాలలో వీటిని ఉపయోగిస్తే టేస్ట్ బాగుంటుంది. బోరేజ్ మొక్క ఆకులు కూడా తినచ్చు. వీటిని తరచుగా సూపుల్లో ఉపయోగిస్తారు. హైబిస్కస్. హైబిస్కస్ పువ్వులు, అదేనండి మన మందార పువ్వులు, క్రిమ్సన్ రంగుకు ప్రసిద్ధి. టార్ట్, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటాయి. ఇవి తరచుగా టీలు, జామ్లు, సాసుల్లో ఉపయోగిస్తారు. హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. అందువల్ల రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటి రేకులతో మిఠాయి చేయవచ్చు. టార్ట్ ట్విస్ట్ కోసం డెజర్ట్లకు జోడించవచ్చు. ఈ పూలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించడంలోనూ సహాయపడతాయి. వీటిని నూనెలో వేసి మరిగించి తల వెంట్రుకల పెరుగుదలకి వాడతారండి. చాలా మటుకు మన వైపు ఆయుర్వేదం నూనెలు అన్నారు అంటే తలకు రాసుకున్న నూనెల్లో ఇవి వాడతారు. నేను పర్సనల్గా చూశాను, మా వైపు చంటి పిల్లలందరికీను మందార పువ్వుల్ని గుండు చేయించంగానే రాసేవారండి. నిజంగా తొందరగా గ్రోత్ వచ్చేదండి. అది మాత్రం పువ్వుల్ని వాళ్ళు మందార పువ్వులు మంచిగా రాస్తే ఏ పడుకుంటే పిల్లలకి వెనకాల ఇది వచ్చేస్తుంది కదా, ప్యాచ్ లాగా జుట్టుపోతుంది కదా, అక్కడ మందార పువ్వులు రాసేవారండి. చాలా బాగా వచ్చేది. అది మాత్రం చాలా దాంతో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చాలామంది చెప్తున్నారు కదా, కొబ్బరి నూనెలో ఈ మందార పూలని ఎండబెట్టి ఆ పొడి కలపమంటున్నారు, లేకపోతే ఫ్రెష్ పూలు ఉంటే వాటిని వేసేసి మరగబెట్టమంటున్నారు మందార పూలని. అవి మన ఆయుర్వేదం ఇప్పుడు పారాషూట్ వాటిల్లో వస్తుంది కదా ఆయుర్వేద నూనె, వాటిలన్నింటిలో మందారం ఉంటుంది. సో చాలా వాటిలో ఉపయోగపడుతుంది. వైలెట్లు. వైలెట్లు చిన్న సువాసన కలిగి ఉంటాయి. ఇవి తీయగా ఉంటాయి. తరచుగా కేకులు, కుకీలు, ఐస్ క్రీమ్ల వంటి డెజర్ట్లు అలంకరించడానికి ఉపయోగిస్తారు. వీటి రేకులతో మిఠాయి చేయవచ్చు, సలాడ్లో కూడా ఉపయోగించవచ్చు. వైలెట్లలో విటమిన్లు ఏసి అధికంగా ఉంటాయి. అవి పండ్ల డెజర్ట్లతో కలిసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. హెర్బల్ టీగాను ఈ పూలను ఉపయోగించవచ్చు. వైలెట్ ఆకులను వంటలో కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన సాఫ్రాన్, అదే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు సాఫ్రాన్ అనేది క్రోకస్ సాటివస్ అనే మొక్క పుష్పాల నుండి సేకరించే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీనిని ఆయుర్వేద వైద్యంలో, వంటలలో రుచి మరియు రంగు కోసం, అలాగే సౌందర్య సాధనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎందుకంత ఖరీదైంది అంటే ప్రతి పువ్వులో కేవలం 3 ఎర్రటి రేకులు, స్టిగ్మాస్ మాత్రమే ఉంటాయి. కేవలం 1 కిలో కుంకుమ పువ్వు తయారు చేయడానికి దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల పువ్వుల దాకా చేత్తో సేకరించాల్సి ఉంటుంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, సాఫ్రనాల్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. డిప్రెషన్, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలోనూ, చర్మ సౌందర్య సాధనాలలోనూ, వయసు పెరగడం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను నివారించడంలోనూ, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరచడంలోనూ, ఇందులోని విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

0: ఇప్పుడు పువ్వుల గురించి కొన్ని వింత విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో రహస్యాలు, వింతలు, ఇప్పటికీ అంతు చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. చెట్లు, మొక్కలు, పువ్వుల గురించి ఇప్పటికీ తెలియని అసలైన నిజాలు అనేకం. తాజాగా ఓ అరుదైన పువ్వు గురించిన అసలైన వాస్తవాలు తెలిసాయి. దాని గురించి మీకు చెప్తాను, చూడండి. ఈ పువ్వు పేరు మిడిల్ మిస్ట్ రెడ్. ఇది ప్రపంచంలోనే అరుదైన గులాబీ. 1804లో జాన్ మిడిల్ మిస్ట్ అనే వ్యక్తి ఈ పువ్వును తీసుకుని చైనా నుంచి ఇంగ్లాండ్కు వచ్చాడని అంటుంటారు. అందుకే ఈ పువ్వుకు మిడిల్ మిస్ట్ రెడ్ అనే పేరు వచ్చింది. ఈ పువ్వు న్యూజిలాండ్, బ్రిటన్ ప్రాంతాల్లో మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు ఇంగ్లాండ్లోని చిస్విక్ హౌస్, న్యూజిలాండ్లోని ట్రీటీ హౌస్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పువ్వు యొక్క మూలం మొదటగా కనబడింది మాత్రం చైనాలోనే. కానీ ఈ పువ్వు చైనా నుండి పూర్తిగా ఎలా అంతరించిపోయిందో ఎవరికి తెలియదు. ఈ పువ్వు వికసించడం ప్రారంభించిన ప్రదేశం నుండి న్యూజిలాండ్కు ఎలా చేరుకుంది అన్నది కూడా ఇప్పటికీ తెలియదు. 2 శతాబ్దాలు పైగా అక్కడే ఉంది. సో అదొక విచిత్రం అండి. 2 చోట్లే ఉందిట, ఇంకా ఉందిట. ఇది కాకుండా లేడీ స్లిప్పర్ అని పిలువబడే పువ్వు ఆడవాళ్ళు వేసుకునే స్లిప్పర్ పోలి ఉంటుంది. అంటే హీల్లా ఉంటుందండి, హీల్ చెప్పులు వేసుకుంటే అలా ఉంటుంది. ఇది అడవి ఆర్కిడ్. ఒకప్పుడు యూరోప్ అంతటా కనిపించేది, కానీ ఇప్పుడు ఇది బ్రిటన్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పసుపు ఊదా రంగుల పువ్వు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంది. న్యూ ఇంగ్లాండ్లో పింక్ కలర్లో ఉంటుంది. దీన్ని పింక్ లేడీ స్లిప్పర్ అని పిలుస్తారు. దీని సింగిల్ బ్రాంచ్ ఖరీదు $5,000, అంటే మన కరెన్సీ ప్రకారం అక్షరాల 335,000 రఫ్గా. సో చూడండి, కాకుండా ప్రపంచంలోనే అతి ఖరీదైన పువ్వు జూలియట్ రోజ్. $15,800 ఒక కొమ్మటండి. చూడండి ఎలా ఉందో. ప్రపంచంలో అతి పురాతనమైన పుష్పజాతి మోంటేజ్ సేచియా విడాలి. 130 మిలియన్ సంవత్సరాల కిందటి పుష్పజాతికైంది. కొన్ని పుష్పజాతి మొక్కల పూలు క్రిమికీటకాలను తింటాయి. కొన్ని మొక్కల పువ్వులు తేనెటీగల నాదాన్ని వినగలవట. ఆ తుమ్మిదల నాదం వినగానే అవి గబగబా పువ్వుల్లో తేనెల్ని తయారు చేస్తాయట. కొన్ని మొక్కల పువ్వులు వేడిని పుట్టించి పరాగ సంపర్కానికి కీటకాలను ఆకర్షిస్తాయట. ప్రపంచం మొత్తం మీద దాదాపు 300,000 రకాల పుష్పజాతి మొక్కలు ఉన్నాయట. కొన్ని పువ్వులు అతి వేగంగా ఎదుగుతాయట. బ్యాంబూ ఆర్కిడ్ రోజులో 12 ఇంచుల దాకా పెరుగుతుందిట. బీ ఆర్కిడ్ మొక్క పువ్వుల రేకులు అచ్చం ఆడ తుమ్మెదలా ఉంటాయట, చూడడానికి వాసనలో కూడా. ఇలా అసలు తుమ్మెదలు ఆకర్షిస్తాయట. చూడండి ఒక్కొక్క దానికి ఎంత నాటకాలు. ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు రాఫ్లేసియా ఆర్నాల్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఇది. ఇది దాదాపుగా 3 అడుగుల వ్యాసం కలిగి 11 కిలోల వరకు బరువు ఉంటుంది. దీనికి ఆకులు, కాండం, వేర్లు ఉండవు. ఇది కుళ్ళిన మాంసం లాంటి దుర్వాసన వెదజల్లుతుంది. ప్రపంచంలోనే అతి చిన్న పువ్వు వోల్ఫియా లేదా వాటర్ మిల్ అనేది ప్రపంచంలోనే అతి చిన్న పువ్వు. ఇది నీటిపై తేలియాడే చిన్న మొక్క. ఇది ఒక చిన్న ఆవగింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది దీని పువ్వు. రాత్రిపూట మాత్రమే వికసించేవి, ఉదాహరణకి బ్రహ్మకమలం, రాత్రి రాణి. ఇవి చంద్రుని కాంతిలో వికసించి తెల్లవారుజామున ముడుచుకుపోతాయి. చాక్లెట్ సువాసనిస్తాయట కొన్ని. మెక్సికోకు చెందిన చాక్లెట్ కాస్మోస్ అనే పువ్వు ముదురు ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇది సరిగ్గా మనం తినే చాక్లెట్ లాంటి సువాసననిస్తుంది. 100 సంవత్సరాల ఆయుష్. జర్మనీలోని హెల్డిషిమ్ కేథడ్రల్ గోడపై ఉన్న ఒక గులాబీ మొక్క దాదాపు 1000 సంవత్సరాలుగా జీవించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గులాబీ మొక్కగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు అంటే 17వ శతాబ్దంలో హాలండ్ దేశంలో తులిప్ పువ్వుల గడ్డల విలువ బంగారం కంటే ఎక్కువగా ఉండేది. దీనిని చరిత్రలో తులిప్ మేనియాగా పిలుస్తారు. సూర్యుడిని అనుసరించే పువ్వు సూర్యకాంతి పువ్వు. సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపే తిరుగుతుంది. ఈ ప్రక్రియను హీలియోట్రోపిజం అంటారు. అయితే ఇది కేవలం లేత పువ్వుల్లో మాత్రమే జరుగుతుంది. పూర్తిగా వికసించిన పువ్వులు ఎప్పుడూ తూర్పు వైపునే చూస్తూ ఉంటాయి. ఇవండి ఇవాల్టి పువ్వుల్లో విచిత్రమైన విషయాలు.
1: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, We offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Maryland's Road, Maryland's 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.

ప్రకృతి అందాలను చూస్తే మనసుకు లభించే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. దాన్ని దేంతో పోల్చలేం. ముఖ్యంగా పూలతో నిండిన లోయలైతే ఆ దృశ్యం ఒక కళల ప్రపంచంలా అనిపిస్తుంది. మన భారతదేశంలో అలాంటి అద్భుతమైన పూల వ్యాలీలు ఎన్నో ఉన్నాయి. ఇది వర్షాకాలంలో లేదా ఆ తర్వాత ఈ ప్రాంతాల మరియు అందంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ అందమైన పూల వ్యాలీ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్. రోజెస్ ఆర్ రెడ్, వైలెట్స్ ఆర్ బ్లూ. పిల్లలకు రంగులను పరిచయం చేసే ఈ గేయాన్ని రూపం వస్తే ఎలా ఉంటుంది? అదే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాదాపు 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే జూలై నుంచి ఆగస్టు నెలలో వెళ్ళాలి. జూన్ నుంచి అక్కడక్కడ పూలు కనిపిస్తాయి, కానీ లోయ మొత్తం పూల తివాచిలా కనిపించేది జూలై 15 తర్వాత, ఆగస్టు 15 వరకు. ఇది అద్భుతమైన ట్రెక్కింగ్ జోన్ కూడా. గోవింద్ ఘాట్ నుండి సుమారు 15 కిలోమీటర్లు నడిస్తే కానీ ఇక్కడ చేరుకోలేము. అందుకే 2 రోజులు ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ చేరాలంటే. మొదటి రోజు ట్రెక్లో హిమాలయ సౌందర్య వీక్షణలతోనే సాగుతుంది. ఇక్కడ మంచు మెల్లగా మబ్బు తునకలుగా ప్రయాణించదు. తెరలు తెరలుగా గాలి దుమారంగా వేగంగా కదులుతూ ఉంటుంది. మాట్లాడడానికి నోరు తెరిస్తే నోట్లో నుంచి ఆవిరి కూడా కనబడుతుంటుంది. 2వ రోజు ట్రెక్కింగ్లో పూల ఆనవాళ్లు మొదలవుతాయి. ముందుకు వెళ్తున్న కొద్దీ రకరకాల పువ్వులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ లోయను పూర్వకాలంలో పుష్పవతి లోయగా పిలిచేవారు. ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే లెక్క చెప్పడం కష్టమే. కేవలం ఈ లోయలో మాత్రమే ఉండే పూల రకాలు 500కు పైగా ఉన్నట్లు ఇక్కడ రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ చంద్రప్రకాష్ ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మిత్స్ అండ్ రియాలిటీలో రాశారు. ఇక్కడ పుష్పవతి నది ప్రత్యేక ఆకర్షణ. తిప్రా గ్లేసియర్ కరరి గౌర్ పర్వత్ మీదుగా జాలువారి నది రూపం సంతరించుకుంటుంది. పుష్పవతి లోయలో ప్రవహిస్తుండటంతో దీనికి పుష్పవతి నది అనే పేరు స్థిరపడిపోయింది. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నేషనల్ పార్క్ ప్రకటించారు. అండ్ యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా జాబితాలో చేర్చారు. ఇక్కడ హిమాలయ పర్వతాలు 3,350 మీటర్ల నుంచి 3,650 మీటర్ల ఎత్తుల దాకా ఇక్కడ కనబడుతుంటాయి. ఎలుగుబంటి, నక్క, మంచులో తిరిగే చిరుతు వంటి అరుదైన జంతువులు కూడా ఇక్కడ కనబడుతుంటాయి. కానీ పర్యాటకులు కనబడే ట్రెక్కింగ్ జోన్లో ఇవి దాదాపు రాకుండా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జూకులో గురించి తెలుసుకుందాం. ఇది నాగాలాండ్ మణిపూర్ సరిహద్దుల్లో ఉన్న జూకో లోయను ఈశాన్య ఫ్లవర్ వ్యాలీ అని కూడా అంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ పూల అద్భుతంగా చూడొచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. జూకో లిల్లీలతో పాటు 300 పైగా పుష్పజాతులు ఇక్కడ వికసిస్తాయి. ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇప్పుడు కాస్ పీఠభూమి. మహారాష్ట్రలోని సతారా సమీపంలో ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్ర ఫ్లవర్ వ్యాలీ అని కూడా అంటారు. ఆగస్ట్ చివరి నుంచి సెప్టెంబర్ ప్రారంభంలో ఈ ప్రాంతం రంగుల పూల తోటలో మారుతుంది. 850కి పైగా పుష్పజాతులు ఇక్కడ వికసిస్తాయి. ఆఖరిగా మున్నార్. కేరళలోని మున్నార్ ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ అని తెలుసు మనందరికీ. తేయాకు తోటలో మధ్య విస్తరించిన ఈ ప్రాంతం పూలతో నిండిన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధిది. నీలకురింజి వంటి అరుదైన పువ్వులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ పూల వ్యాలీలు ప్రకృతి అందానికి నిజమైన ఉదాహరణలు. ప్రతి ప్రదేశం తన ప్రత్యేకతతో టూరిస్టుని ఆకట్టుకుంటుంది. వర్షాకాలం లేదా ఆ తర్వాత ఈ ప్రాంతాలను చూడడానికి వస్తే జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం లభిస్తుంది.

0: నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 04669168444. నంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ టాక్స్ డిడక్టబుల్.
2: మనం ఉంటున్న ఆస్ట్రేలియాలో వసంతకాలం రాగానే ఎన్నో అందమైన తులిప్ గార్డెన్స్ మరియు ఫ్లవర్ ఫెస్టివల్స్ సందర్శకులకు ఆకట్టుకుంటాయి. ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రసిద్ధ తులిప్ గార్డెన్స్ మరియు పండుగల వివరాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. టెసిలార్ తులిప్ ఫెస్టివల్ విక్టోరియా, ఇది ఆస్ట్రేలియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తులిప్ పండుగలో ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ తులిప్ పుష్పాలు రంగురంగుల తివాచీలా పరుచుకున్నట్లు కనిపిస్తాయి. ఇక్కడ డచ్ సాంప్రదాయక ఆహారాలు, లైవ్ మ్యూజిక్ మరియు వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. సమయం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ మధ్య వరకు ఇది ఓపెన్ ఉంటుంది. మెల్బోర్న్ సమీపంలో సిల్వాన్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఇప్పుడు తులిప్ టాప్ గార్డెన్స్, న్యూ సౌత్ వేల్స్. ఇది కాన్బరాకు సమీపంలో ఉండే ఒక అందమైన ప్రైవేట్ గార్డెన్. దీని ప్రత్యేకత ఇక్కడ దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో లక్షలాది తులిప్స్, డెఫోడిల్స్ మరియు అద్భుతమైన విల్లో చెట్లు ఉంటాయి. ఈ తోటలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే ప్రశాంతమైన సంగీతాన్ని వింటూ పూల అందాలని ఆస్వాదించవచ్చు. సమయం సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ప్రదేశం సుట్టన్ సటన్, కాన్బరాకి 20 నిమిషాల దూరంలో ఉంది. మరి కాన్బరా ఫ్లోరియాడ్, ఇది దక్షిణ అర్ధగోళంలోనే అతిపెద్ద వసంతకాల పూల పండుగ పేరు వచ్చింది. ఇక్కడ 10 లక్షల కంటే ఎక్కువ వసంతకాల పూలు మరియు తులిప్ అద్భుతమైన డిజైన్స్లో నాటబడతాయి. ఇందులో నైట్ ఫీస్ట్ పేరుతో రాత్రిపూట లైటింగ్ షోలు కూడా నిర్వహిస్తారు. దీనికి ఎంట్రీ ఉచితం. ఇది సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ మధ్య వరకు ఉంటుంది. అంటే ఇంకా మంచిమించి 1 నెల ఉందండి వెళ్ళటానికి. కామన్వెల్త్ పార్క్, కాన్బరాలో ఇది ఉంది. మరియు తులిప్ టైమ్ బోరల్ న్యూ సౌత్ వేల్స్ ఫెస్టివల్, దీని ప్రత్యేకత కార్బెట్ గార్డెన్స్ వేదికగా జరిగే ఉత్సవంలో 80,000 కంటే ఎక్కువ తులిప్స్ వికసిస్తాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఇది కూడా. బోరల్ మనకు సిడ్నీకి దగ్గరలోనే ఉందండి, తప్పక వెళ్ళి రండి. అక్కడ ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. టేబుల్ కేప్ తులిప్ ఫార్మ్ అండ్ వైనరీస్ తులిప్ ఫెస్టివల్ తాస్మేనియా, ఇది ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద తులిప్ పొలాలు తాస్మేనియాలో ఉన్నాయి. దీని ప్రత్యేకత ఇక్కడ కొండ కోనల మధ్య సముద్ర తీరానికి ఆనుకుని ఉండే టేబుల్ కేప్లో ఎకరాల కొద్దీ తులిప్ తోటలు పరుచుకుని ఉండి ఫోటోగ్రఫీకి అద్భుతంగా ఉంటాయి. అక్టోబర్ నెలలో జనరల్గా ఇది ఓపెన్లో ఉంటుంది. వైన్యార్డ్ తాస్మేనియాలో ప్రదేశం ఇది. తప్పక వెళ్ళండి, చూడండి, ఇంత అందమైన ఆస్ట్రేలియాను కూడా ఆస్వాదించండి.

ఇప్పుడు మన భారత పూల మార్కెట్టు ఆస్ట్రేలియా పూల మార్కెట్టు కంపారిజన్లో కొన్ని వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం. మార్కెట్ పరిమాణం భారత్ ముందుగా 323.8 బిలియన్స్. ఇది 2025 లెక్క ప్రకారంగా 323.8 బిలియన్స్ మన భారత పూల మార్కెట్ వాల్యూ. అదే ఆస్ట్రేలియన్ పూల మార్కెట్ వాల్యూ 1 to 1.2 బిలియన్స్. వార్షిక వృద్ధి రేటు భారతదేశంలో 10.5% అయితే ఆస్ట్రేలియాలో మిశ్రమం 3.7 నుంచి 4.2. ఆధిపత్య విభాగం మన భారతదేశంలో వదులు పూలు అనగా లూజ్ ఫ్లవర్స్. మన ఆస్ట్రేలియాలో ఆధిపత్య విభాగం తాజాగా కట్ ఫ్లవర్స్, ఫ్లోరల్ అరేంజ్మెంట్స్. మన భారతదేశంలో పంపిణీ వీధి వ్యాపారాల ద్వారా ఎక్కువ 51% వాటా వీధి వ్యాపారాలు ఎక్కువ ఫ్లవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి ఆస్ట్రేలియాలో రీటైల్ దుకాణాలు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కువ ఫ్లవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటాయి. మరి ఈ భారతదేశంలో రీటైల్ వాటా అనగా రోజువారీ పూజలు గృహాలంకరణ 80% అయితే ఆస్ట్రేలియాలో రీటైల్ వ్యాపారాల సంఖ్య 2700 నుంచి 280 మంది వ్యాపారాలు ఉన్నాయట. సాగు విస్తీర్ణం మన భారతదేశంలో 303,000 హెక్టార్లు, ప్రపంచంలోనే రెండో స్థానం చైనా తర్వాత. మరి ఆస్ట్రేలియాలో 315.3 మిలియన్స్, 2020 లెక్క ప్రకారంగా 1.1 వృద్ధి చెందుతోంది. భారతదేశంలో ఈ కామర్స్ ఆదాయం ఫ్లవర్స్ నుంచి 922 మిలియన్స్, ఇది 2025 లెక్క ప్రకారంగా. ఆస్ట్రేలియా ఈ కామర్స్ వాల్యూ 2025 ప్రకారంగా 62 మిలియన్. మన భారతదేశంలో ప్రధానంగా వినియోగం పువ్వుల యొక్క మతపరమైన పండగలు, పెళ్ళిళ్ళు, పండగలు. మరి ఆస్ట్రేలియాలో ప్రధాన వినియోగం బహుమతులు, వ్యక్తిగత సందర్భాలు, గృహాలంకరణ.

0: కళ్ళు అసలు ఎంత అందంగా ఉంటుందో, అసలు చూస్తుంటే ఒక ఆనందం, ఆ రంగులు ఆ పూజ చూస్తుంటే ఒక అదొక నిజంగా ఒక అనుభవం అండి. వచ్చి చూడాలి, చాలా బాగుంటుంది. అంటే ఈ టైమే అవ్వడంతో కూడా మాకు బోల్డ్ రంగుల పువ్వులు అందరి ఇళ్లలో వస్తున్నాయి, కొంటున్నాము, అన్నీ వస్తున్నాయి, వాసన వచ్చేవి. నిజంగానే మేము ఇప్పుడు చెప్పినట్టుగానే వాసన వచ్చేవి, రంగు చూపి రంగుతో అందంగా ఉన్నవి, ఆకారంతో అందంగా ఉన్నవి. అబ్బో ఏం చెప్తానండి, చాలా బాగుంటుంది. అందుకోసం ఇవి అసలు చెప్తుంటేనే అంటే ఆ పువ్వుల్ని తలుచుకొని ఆ పువ్వుల దండలు వాసన ఇప్పుడు చూడక్కర్లా, కానీ తలుచుకుంటేనే నిజంగానే మనకు ఒక మనసుకి ఒక ఆహ్లాదన, ఒక ఒక స్వాంతన, ఒక నవ్వు చిరునవ్వు వస్తుంది అది. అందుకుంటే ఎస్, మేము అందరం చాలా సంతోషిస్తాం. అది బొకేగానే అవ్వండి, ఒక జల్లో పెట్టుకోవడానికి ఒక మాల ఇచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. అంచేత ఇవాటి ఈ పువ్వుల కార్యక్రమం విని మీరు కూడా ఆనందించుంటారని, పరిమళాన్ని ఆస్వాదిస్తారని, ఒక్కసారి అలా గార్డెన్లోకి వెళ్ళి వాసన చూసిరండి, ఏమున్నాయో మీ ఇళ్లలో కూడా చూసిరండి. ఈసారి ఇంకేమన్నా కొత్త వెరైటీలు మాట్లాడుకుందాం. ఈ ఇప్పటికీ ఈ కార్యక్రమంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నేను రవికుమార్ దంతుర్తి, మీ అందరికీ గానే అవ్వండి, ఒక జల్లో పెట్టుకోవడానికి ఒక మాల ఇచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. అంచేత ఇవాటి ఈ పువ్వుల కార్యక్రమం విని మీరు కూడా ఆనందించుంటారని, పరిమళాన్ని ఆస్వాదిస్తారని, ఒక్కసారి అలా గార్డెన్లోకి వెళ్ళి వాసన చూసిరండి, ఏమున్నాయో మీ ఇళ్లలో కూడా చూసిరండి. ఈసారి ఇంకేమన్నా కొత్త వెరైటీలు మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఈ కార్యక్రమంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నేను రవికుమార్ దంతుర్తి, మీ అందరికీ మాతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నేను రవికుమార్ దంతుర్తి, మీ అందరికీ.
1: ప్రతి ఋతువు ఒక జీవిత పాఠం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.

0: 98.5
1: 2000 FM.
0: Ninety-eight point five
1: 2000 FM.